పౌజల బిఖం సంసార పౌడీ మనముఖ అందర నా పాలనీ ముఠే అహమతే చారే కుండా పవతకే అందర తిఖ తత్తే సిమరత సాసత నా సోదనీ మనముఖ విగుతే బిన్ గురు కినే నా పాయో హర నామ హర సత్తే తత్ జ్ఞాన విచారే